పునరపి జఠరే సోపి న జాత నరక నివారిణి జాహ్నవి గంగే కలుష వినాశిని మహిమోత్తుంగే.